అనవల కనుక అరవద్దని చెప్తున్నామా, జమిలలే నా కోమతుల ఇవాళ పచ్చిరోమా, అతినే చాలా జరబమైపోమా అని నమ్మకాయ రోనా కంత.